బతుకున్నాం ఆఫ్టర్ దట్ సింగాలాలా నిన్న పాతేరా పురా కేండమ్మగా వరి పుని 6x3

ననదుంబగు ముర్కుదు పోపుండియే మాతా ముర్కుదు పోపుండియే. ఈ పదను పంతినకులు మైం రామ్దాస్, సురేష్ కోట్యాన్ చిత్రాపు, రాజ్ షా అంచెనే వేలు.